0: Lotus FM.
1: Yeah.
0: Share the experience.
2: సిరికి హరికి మనువంట,
3: సిరికి హరికి మనువంట,
2: బై బలరే అనరాజనవంత,
3: బలరే అనరాజనవంత,
2: కల్కల్లు మంటు కచ్చి కట్టి చిందు కొట్టి జగమంతా.